స్థానములసిన శుద్ధ దేవదూతి అంత మహాపాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమదేవి అల్లాసిట సదాకాలే సదాకాలేట మహిమేవేవా సీలు స్వర్గముల వెడవాసే కర్ణ శుద్ధ దేవదూతి ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నునవత్వా గాయనా కరన్నోయ పున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెడవాసే కర్ణ ఉపగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసత్వ దశ దశాత్మర దశ దహసత్వన దేవదూత సేనా వల్ స్వకీయ మహిమే ఫసగతా ఉపహంసే దిరియే వెదవెటమీ ఉపహంసే శుద్ధాయి ఉపహంసే శుద్ధాయి